0: స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వహంసక నామేన ఫలయౌ
1: వెక్కే నమక కత్తిదా వెతిరేవే
0: ఈ హమలాకే తియాలే హమాకే
1: వెతిరేవే దే దే నవాస్తిదా హల్లెలూయా
0: ఇతెలియా మలా మాతి హనా హేలే కేతిలి హమేలే అమాతిలియాలే ఓబన శుద్ధి వేవా స్వామిన్ వాట్స్ ఓబాన్ సి ఉదావు కరన్నే కినే కనాట